0: දිවෙහි FM දිවෙහි නායකු නොමදිය එක මෙගහර්ට්ස්
1: అస్సలాం అలైకుం.
2: వాలైకుం సలాం. దొంత హాలు కేనిత
1: దొంత హాలు రంగరు ఫాతుం కొకు బలివే ఉలే కంగేత
2: ఆ దొంత కొమ్మె దోక సాలు బల బేణు మహితిరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నుయే ఫాతుం కొకు ఎకన్య నువాన కొకు ఎకన్య ఉలేతి డాక్టర్ దక్కం వెస్ తదివానత ఎహం వి మేకం వెస్ ఆర్ మే వర ఫర్వాతిరిక మాయ కియబ కోరా
3: Hima bihige alameta
4: hungaun
3: roga jehun
4: kesum
3: lorevu
4: hamuga arab bihita kennegun
3: amako bihita furitam nagani muuna karuga efo memati burakashi atuga adefo faga
4: hima bihige alamate fedi janama lasnu kurwa sahi farwa hodawa
5: e kodoko fahata jehilama aharam ya kari gati me miha undugo ana ena cha pin number nu fenne hisabe gan tibemani
6: ಕೊಬ್ಬ ಮಿತಾ ಹುಣ ಡಸ್ಟ್ಬಿನ್ ಎಹರಿದೋ ಮೇವೆಸ್ ಡಸ್ಟ್ಬಿನ್ ಕಣ್ಣು ಲಾಮಾಡಿ
0: ನೋದಿ ಏಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವೆ ಎಫ್ ಎಂ ಅಬದುವೆಸ್ ಎಮ್ಮೆ ಗಾತ್ರ

ఖలీఫానే హమకశ్వరం బిముగా ఖలీఫాయ్ ఖమ్గాతిమన్ రస్కలాంగే ఖలేగి ఫాను లెవ్వీమే ఫహె ఖలేగి ఫాను మీసకుంగె మెదుగా హక్కు గొతుగా హుకుం కురవ్వాష్ అది అమిల్ల ఎదుమ ఖలేగి ఫాను తబావె వడాను గన్నవాష్ ఫహె ఏరుం ఖలేగి ఫాను అల్లాహుగె మగుం ఎక్కి బా కుఫానతే హమకశ్వరం అల్లాహుగె మగుం ఎక్కి బావా మీహుం దన్నాష్ హిసాబు బల్లవా ద్వస్ హందా నత్తాలుముగ సబబుం ఎవరెన్న గదవెగింవా అజాబు ముట్టే.

ఉడాయ్ బిమాయ్ ఎదెమెదుగా వాహ తంతనాయ్ తకెతి బాతులు గొతుగ్గా నహద్దవమే ఎయి కాఫిరువి మీహుం హీకురాగొతి ఫహె కాఫిరువి మీహున్న నరకాగ అజాబుం హలాకుం.

0: అది జిన్ని శైతాను ఇకలేగి ఫాన ఖిద్మ తెర కొద్ది వీమె ఏగ తెరేగా బొడెతి బినాతం హదా బకాయి ఖండుగె అడియ ఫీనా బకువే
1: وآخرين مقرنين في الأصفاد
0: అది ఏగ తెరేం అనిబ్బకు